శివాసనాయ నమః. ఓం హాం హం హాం శివమూర్తజే నమః. ఓం హాం హౌం శివాయ నమః. ఓం హోం ఈశానమూర్ధాయ నమః. ఓం హేం తత్పురుషవక్త్రాయ నమః. ఓం హుం అఘోరహృదయాయ నమః. ఓం హిం వామదేవగుహ్యాయ నమః. ఓం హం సద్యోజాతమూర్తయే నమః. ఓం హాం హృదయాయ నమః. ఓం హీం శిరసే నమః. ఓం హూం శిఖాయై నమః. ఓం హైం కవచాయ నమః. ఓం హౌం నేత్రేభ్యో నమః. ఓం హః అస్త్రాయ నమః. ఓం హాం హౌం విద్యాదేహాయ నమః. ఓం హాం శక్తజే నమః. ఓం హాం గణపతజే నమః. ఓం హాం

కాళాగ్నిరుద్రాయ నమః ఓం హాం కూష్మాండాయ నమః ఓం హాం హాటకేశ్వరాయ నమః ఓం హాం బ్రహ్మణే నమః ఓం హాం విష్ణవే నమః ఓం హాం రుద్రాయ నమః ఓం హాం కపాలీశాయ నమః ఓం హాం అజాయ నమః ఓం హాం బుద్ధాయ నమః ఓం హాం వజ్రదేహాయ నమః ఓం హాం ప్రమర్దనాయ నమః ఓం హాం విభూతదే నమః ఓం హాం అవ్యయాయ నమః ఓం హాం శాస్త్రే నమః ఓం హాం పినాకినే నమః ఓం హాం త్రిదశాధిపాయ నమః ఓం హాం అగ్నిరుద్రాయ నమః ఓం హాం హుతాశనాయ నమః ఓం హాం పింగళాయ నమః ఓం హాం ఖాదకాయ నమః ఓం హాం హరాయ నమః ఓం హాం జ్వలనాయ నమః ఓం హాం దహనాయ నమః ఓం హాం బభ్రువే నమః ఓం హాం భస్మాంతకాయ నమః ఓం హాం క్షయాంతకాయ నమః ఓం హాం యామ్యాయ నమః ఓం హాం మృత్యవే నమః ఓం హాం హరాయ నమః ఓం హాం ధాత్రే నమః ఓం హాం విధాత్రే నమః ఓం హాం కర్త్రే నమః ఓం హాం సంయోక్త్రే నమః ఓం హాం వియోక్త్రే నమః ఓం హాం ధర్మాయ నమః ఓం హాం ధర్మపతయే నమః ఓం హాం నిర్ణుతయే నమః ఓం హాం మారణాయ నమః ఓం హాం హంత్రే నమః ఓం హాం క్రూరదృష్టయే నమః ఓం హాం భయానకాయ నమః ఓం హాం ఊర్ధ్వశేఫాయ నమః ఓం హాం విరూపాక్షాయ నమః ఓం హాం ధూమ్రాయ నమః ఓం హాం లోహితాయ నమః ఓం హాం దంష్ట్రినే నమః ఓం హాం బలాయ నమః ఓం హాం అతిబలాయ నమః ఓం హాం పాశహస్తాయ నమః ఓం హాం మహాబలాయ నమః ఓం హాం శ్వేతాయ నమః ఓం హాం జయభద్రాయ నమః ఓం హాం దీర్ఘబాహవే నమః ఓం హాం జలాంతకాయ నమః ఓం హాం మేఘనాథాయ నమః ఓం గాం ఓం హాం సునాథాయ నమః ఓం హాం శీఘ్రాయ నమః ఓం హాం లఘవే నమః ఓం హాం వాయువేగాయ నమః ఓం హాం సూక్ష్మాయ నమః ఓం హాం తీక్ష్ణాయ నమః ఓం హాం క్షయాంతకాయ నమః ఓం హాం పంచాంతకాయ నమః ఓం హాం పంచశివాయ నమః ఓం హాం కపర్దినే నమః ఓం హాం మేఘవాహనాయ నమః ఓం హాం నిధీశాయ నమః ఓం హాం రూపవతే నమః ఓం హాం ధన్యాయ నమః ఓం హాం సౌమ్యదేహాయ నమః ఓం హాం జటాధరాయ నమః ఓం హాం లక్ష్మీధరాయ నమః ఓం హాం రత్నధరాయ నమః ఓం హాం శ్రీధరాయ నమః ఓం హాం ప్రసాదాయ నమః ఓం హాం ప్రకామదాయ నమః ఓం హాం విద్యాధిపాయ నమః ఓం హాం ఈశానాయ నమః ఓం హాం సర్వజ్ఞాయ నమః ఓం హాం
ज्ञानभुजे नमः ओं हां वेदपारगाय नमः ओं हां सुरेशाय नमः ओं हां।

0: हां सदाशिवादि सप्तगुरुभ्यो नमः।
1: ओम नमः शिवाय।
2: यू आर लिसनिंग टू शैवम.org रेडियो, द 24/7 स्पिरिचुअल चैनल फ्रॉम शैवम.org।
0: हां आधारशक्तये नमः। ओं हां अनन्तासनाय नमः। ओं हां अनन्ताय नमः। ओं हां वासुकिने नमः। ओं हां तक्षकाय नमः। ओं हां कार्कोटकाय नमः। ओं हां शंखपालाय नमः। ओं हां गुलिकाय नमः। ओं हां पद्माय नमः। ओं हां महापद्माय नमः। ओं हां धर्माय नमः। ओं हां ज्ञानाय नमः। ओं हां वैराग्याय नमः। ओं हां ऐश्वर्याय नमः। ओं हां अधर्माय नमः। ओं हां अज्ञानाय नमः। ओं हां अवैराग्याय नमः। ओं हां अनैश्वर्याय नमः। ओं हां राजसाय नमः। ओं हां तामसाय नमः। ओं हां सात्विकाय नमः। ओं हां सिंहासनाय नमः। ओं हां कृतयुगाय नमः। ओं हां त्रेतायुगाय नमः। ओं हां द्वापरयुगाय नमः। ओं हां कलियुगाय नमः। ओं हां अव्यक्ताय नमः। ओं हां नियतये नमः। ओं हां कालाय नमः। ओं हां कलायै नमः। ओं हां केशवाय नमः। ओं हां अधश्छदनाय नमः। ओं हां ऊर्ध्वश्छदनाय नमः। ओं हां योगासनाय नमः। ओं हां कंदाय नमः। ओं हां बीजाय नमः। ओं हां अंकुराय नमः। ओं हां नालाय नमः। ओं हां कंटकेभ्यो नमः। ओं हां दलेभ्यो नमः। ओं हां केसरेभ्यो नमः। ओं हां कर्णिकायै नमः। ओं हां बीजेभ्यो नमः। ओं हां पद्माय नमः। ओं हां वामायै नमः। ओं हां ज्येष्ठायै नमः। ओं हां रौद्र्यै नमः। ओं हां काल्यै नमः। ओं हां कलविकरण्यै नमः। ओं हां बलविकरण्यै नमः। ओं हां बलप्रमथमन्यै नमः। ओं हां सर्वभूतदमन्यै नमः। ओं हां मनोन्मन्यै नमः। ओं हां सूर्यमण्डलाय नमः। ओं हां सूर्यमण्डलाधिपतये ब्रह्मणे नमः। ओं हां सोममण्डलाय नमः। ओं हां सोममण्डलाधिपतये विष्णवे नमः। ओं हां अग्निमण्डलाय नमः। ओं हां अग्निमण्डलाधिपतये रुद्राय नमः। ओं हां शक्तिमण्डलाय नमः। ओं हां शक्तिमण्डलाधिपतये ईश्वराय नमः। ओं हां शिवासनाय नमः। ఓం హోం శశిన్యై నమః, ఓం హోం హంగదాయై నమః, ఓం హోం ఇష్టాయై నమః, ఓం హోం మరీచ్యై నమః, ఓం హోం జ్వాలిన్యై నమః, ఓం హేం శాంత్యై నమః, ఓం హేం విద్యాయై నమః, ఓం హేం ప్రతిష్టాయై నమః, ఓం హేం నివృత్యై నమః, ఓం హుం తమాయై నమః, ఓం హుం మోహాయై నమః, ఓం హుం క్షయాయై నమః, ఓం హుం నిద్రాయై నమః, ఓం హుం ధృత్యై నమః, ఓం హుం క్షాంత్యై నమః, ఓం హుం స్మృత్యై నమః, ఓం హుం క్షయాయై నమః, ఓం హిం రజాయై నమః, ఓం హిం రత్యై నమః, ఓం హిం పాల్యై నమః, ఓం హిం రక్షాయై నమః, ఓం హిం కళాయై నమః, ఓం హిం సంయమిన్యై నమః, ఓం హిం బలక్రియాయై నమః, ఓం హిం తృష్ణాయై నమః, ఓం హిం కామాయై నమః, ఓం హిం క్షయాయై నమః, ఓం హిం చింత్యై నమః, ఓం హిం మోహిన్యై నమః, ఓం హిం భ్రామణ్యై నమః, ఓం హిం ఓం హం సిద్ధ్యై నమః, ఓం హం హృద్ధ్యై నమః, ఓం హం ధృత్యై నమః, ఓం హం లక్ష్మ్యై నమః, ఓం హం మేధాయై నమః, ఓం హం కాంత్యై నమః, ఓం హం స్వధాయై నమః, ఓం హం ప్రజాయై నమః, ఓం హాం భువనాధ్వనే నమః, ఓం హాం వర్ణాధ్వనే నమః, ఓం హాం